ధాని ధా ధా తెరక దగ్గ తెరకడు తగ్ తగటి తగటి తగ్ ధర ధరకడు తగ్ తా ఘర నగత ఘర నగత ఘర నగత ధే తాగిన ధే తాగిన ధే తాగిన ధా తగటి తగటి తగ్ ధర ధరకడు తగ్ తా ఘర నగత ఘర నగత ఘర నగత ధే తాగిన ధే తాగిన ధే తాగిన ధా తగటి తగటి తగ్ ధర ధరకడు తగ్ తా ఘర నగత ఘర నగత ఘర నగత ధే తాగిన ధే తాగిన